0: 1550 KRPI Radio te tusi sun rahe si live from Guru Nanak Sikh Gurdwara Sahib, Scott Road, Surrey.
1: You're listening to KRPI 1550 Radio, Ferndale, Washington.
2: He janam maran moolam ahankaran papatma mitrantayant sataram drunant అనిక్ మాయా విస్తీరణే ఆవంత్ జావంత్ థకంత్ జీయా దుఃఖ సుఖ బహు భోగణే భరం భ్యాన్ ఉదయాన్ రమణం మహా బికటే